0: గారె గారె
1: గరబడే
0: గారె గారె
1: సూర బదల
0: గారె గారె
1: అమ్మకం
0: గారె
1: సూర కి తరజే సూర్య